శ్రోతలకు నమస్కారం. మీరు వింటున్నారు ప్రస్తుతం రేడియో మనోరంజన్. తొలి రాగాలు అనే కార్యక్రమం మీకోసం 94.5.6.98.2 మెగాహెర్ట్స్ మీద. ఇది మీకిష్టమైన తెలుగు కార్యక్రమం తొలి రాగాలు. శుభోదయం అందరికీ. మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ ఫ్రెండ్, మీ మిత్రురాలైన విష్మ. తొలి రాగాలు అనే కార్యక్రమంతో అయితే సూపర్ హిట్ పాటలు, సరదా విశేషాలు, మంచి ఆలోచనలతో మీతో గడపబోతున్నాను. పడండి, సమయం వ్యర్థం చేయకుండా కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ చక్కనైన పాటతో.

కాఫీ సిప్ చేస్తూ పనులకు సిద్ధమవుతూ ఉంటే మా టాలీవుడ్ రాగాలు తొలి రాగాలు కార్యక్రమం ద్వారా మీకు మంచి తోడుగా ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ ఎంజాయింగ్ టిల్ 9 తొలి రాగాలు అనే కార్యక్రమం మీకోసం.

మీకు ఇష్టమైన తెలుగు పాటలు వరుసగా వినిపించబోతున్నాను. ఎక్కడికి వెళ్ళకండి, మాతోనే ఉండండి. మధురతి మధురమైన గానాలు మీకోసం ఫ్రమ్ 8 to 9 ఈరోజు విష్మామి సేవలో.

సంగీతం మనసుకు మందు అంటారు. ఆ మధురమైన మందునే మీకు అందిస్తోంది తొలి రాగాలు కార్యక్రమం ద్వారా.

Onandi Shrotalara, Tumhei Nalgu, Tumhei Aidu Point Aru, Tumhei Enimidi Point Rendu Megahertz Mida, Tuli Ragalu Ane Karikamam Radio Manoranjan Mida, Vishmami Sevalo, Prati Shukravaram Laga. అయితే ఈరోజు కూడా నేను మీకోసం ఎన్నుకొనిన పాటలను విని మీరు తప్పకుండా మెచ్చుకుంటారని ఆశిస్తూ కొనసాగిస్తున్నాం ఇంకో ఇంపైన పాటతో.

రోజును చిరునవ్వుతో ప్రారంభిస్తే శ్రోతలారా విజయం మీ వెంట నడుస్తుంది. ఆ నవ్వుకు సంగీతాన్ని జోడించేది మా కార్యక్రమం. దిస్ ఇస్ తొలి రాగాలు, మీకిష్టమైన తెలుగు ప్రసారం.

పాత పాటల మాధుర్యం, కొత్త పాటల సందడి, రెండింటిని ఒకే వేదికపై ఆస్వాదించండి. మన కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు తొలి రాగాలు అనే కార్యక్రమం ఫ్రమ్ 8 to 9 మీ శ్రవణానందం కోసం మిమ్మల్ని రంజింప చేయడం మన ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా.

ఈజీగా ఉన్నా మా పాటలు మీతోనే ప్రయాణిస్తాయి. అవునండి, రేడియో మనోరంజన్ మీద తొలి రాగాలు కార్యక్రమం మీ శ్రవణానందం కోసం విష్మ మీ సేవలో. విషింగ్ యూ అ వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం మీకు.

ఇతే దిన శ్రోతలారా, మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఈ రోజంతా మీరు చక్కగా ఆనందంగా కాలం గడపతారని మా ఆకాంక్ష. సో విషింగ్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. రాబోయే పాట విశేషంగా మీకోసం.

జూన్ నెలకి 5వ తేదీన శ్రోతలారా మీరు మీ పెళ్లి వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నారైతే మా శుభాకాంక్షలు స్వీకరించండి. అయితే రాబోయే పాట చాలా ప్రేమతో మీకు విశేషంగా అంకితం చేస్తున్నాం. బెస్ట్ విషెస్ టు యూ.

ఐ తే శ్రోతలారా, నేటి ప్లేలిస్ట్లో ఉన్న సెలెక్షన్ను విని మీరు తప్పకుండా మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఇలానే ప్రతి శుక్రవారం నాడు నేను విష్మ మీ సేవలో ఉంటాను చక్కనైన పాటలతో. అయితే ఈ సాగరం లాంటి ప్రపంచం నుంచి మీకోసం చక్కనైన పాటలు ఎన్నుకొని ప్రసారం చేస్తూ ఉంటాను. అటువైపు మీరు ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను, చక్కగా మెచ్చుకుంటున్నారని కూడా తెలుసుకుని నాకు చాలా సంతోషం.

సరే శ్రోతలారా, ఈరోజు తొలి రాగాలు కార్యక్రమం ఇక్కడితో ముగిస్తోంది. వచ్చే వారం మళ్ళీ కొత్త ఉత్సాహంతో కలుద్దాం. అప్పటి వరకు నేను విష్మ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. డూ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. నమస్కారం.